0: జన్నుతాం
1: దానిదని
0: తగ జన్నుతాం
1: నీ సరిదా
0: తగ జన్నుతాం తగ జన్ను తగదిమి
1: పదనిద నిరవ షణ్ముఖ ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదనిద దనిద దనిద గమ పదనిద నిన్నిద నిన్నిద ని మదనిద
0: తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి
1: నిదరిద నిదరిద నిదరిద నిదరిద నిదరి
0: నిదరి
1: తరిగరి తరిగరి.